0: మీ ఆర్గాడింగ్ ఫతీ ఫస్ట్ గడి తిరిగిస్ మీ దివేరాజ్ జగ్యాడు
1: అర్గుణ మింగే ప్రోగ్రామ్ తంగ్ హబ్జిఫా వాగతుం తెంగెనస్తేని కీరిత్ కుర్ఆన్ గ దివే తర్జమా కీరిత్ కుర్ఆన్ గ దివే తర్జమా మీదు గెనస్తేని సూరతు షమ్స్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు లైల్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు దుహా ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు షరఫ్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు తీని ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు అలగ్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు ఖద్ర్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు బయ్యినా ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు జల్జలా ఫషాయగం ఎసూరతుగే అవ్వణ ఆయతుగ నియల అదే సూరతుగ నియల తర్జమా విదాళు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله اسم فلم فشاغن نمه
2: والشمس وضحاها
3: إراي ايغ عليكم غند ومه
2: والقمر إذا تلاها
3: ادي هندو ايغ فهتن داهدو هندو غند ومه
2: وَالنَّهَارِ إِذَا جَلَّاهَا
3: آدي دوالو اي رفاڑو کو في هندو اي دوالو گندے ومه
2: وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا
3: آدي ريگنڈو اي رنوا کرا هندو اي ريگنڈو گندے ومه
2: وَالسَّمَاءِ وَمَا بَنَاهَا
3: ఆది ఉడాయి ఏ ఉడు బినా కురవి ఖలాంగి గంది వమే
2: వల్ అర్ది వమా తహాహా
3: ఆది బిమాయి ఏ బిం ఫితరు వి ఖలాంగి గంది వమే
2: వ నఫ్సి వమా సవాహా
3: ఆది నఫ్సాయి ఏ నఫ్సు ఫురిహమ కురవి ఖలాంగి గంది వమే
2: ఫ అల్హమహా ఫుజూరహా వ తఖవాహా
3: ఫహే اے کلانگے اے نفس گلوں ہوری نبیگو تائے فیدہ ہوری ہے گوئے انگو مگے ویسنن دیوئے
2: قد افلح من زکاہا
3: اے نفس طاہر کو فمیہا کامیاب وجکن کشورے
2: وقد خواب من دساہا
3: ادی اے نفس انکن دی فمیہا نا کامیاب وجکن کشورے
2: كذبت ثمود بطغواها
3: ثمود باغا ميهم اورنگ انياور خمون اورنگ نبيا دوغكروه
2: اذ انبعث اشقاها
3: اورنگكره ام اباج ور ميها جمل ميرمن اوسو گن هند
2: فقال لهم رسول الله ناقة الله وسقياها
3: ఫహే ఎవరెన్నం అల్లాహుగే రసూలా ఎ బహీ సాలిహుగే ఫాను విదాడువి అల్లాహుగే జమల షాయ్ ఏగే బుయుమ రక్కా తెరువాషే

0: హమహిలా ఎహిన్నకున్ వానే హమకశ్వరుం ఏనా ఏకంతం హుట్టా నులినమ తిమన్ రస్కలాంగ ఏనాగ నిగ్గనుగా హిప్పవా నరకయ గెందవా హుషీమి.
1: నాసియతిన్ కాదిబతిన్ ఖాతియా
0: ఏ దొగువెరి కువ్వెరి నిగ్గనకే
1: ఫల్యదు నాదియ
0: ఫహ ఏనాయాయకు జల్సా కురా ఇక్వరిన్నం ఏనా గోవా బలాశే
1: సనదు జబానియ
0: నికం హురే తిమన్ రస్కలాంగే జబానియ మలాయకతున్న గోవా లబ్బా హుషీమే.
1: కల్ల లా తుతిహు వస్జుద్ వఖతరిబ్
0: హమహిలా ఇహిన్నకున్ వాని కలేగ్ఫాను ఏ

0: ఎవరెంగే వెరీ రస్ ఖలాంగే హజ్రత్గా ఎవరెంగే జజాయకి ఎథాంగే దశం ఖోర్తం హింగా హింగా హున్న అదన్ కిను స్వర్గే తకే ఎథాంగా ఎవరెంగ్ అబదుగే అబద దెమితి బెనే గొతుగే అవ్వో ఎవరెన్న రుహి ఒడిగెం వే అది ఎవరెంగ్ ఎఖలాంగే దివ్య నియమత రుహిగెం వే ఎ నియమ లిబే హుషి ఎ మీహాగే వెరి రస్ ఖలాంగే బిరువెతు మీహ కషే
1: بسم الله الرحمن الرحيم
0: رحمن وانت رحيم وانت الله باسم فلم فشاغنم
1: اذا زلزلت الارض زلزالها
0: بينغند ايج ام فهغ هليغتم هليغن فيند
1: واخرجت الارض اثقالها
0: ادي ابينغند ايج برت ఎబహి బింగ అడిగా వళులే ఫావా ఖజానాతకాయ్ కత్త నెరే ఉకాలా ఫిహిందే
1: వఖాలల్ ఇన్సాను మాలహా
0: అది ఎబింగణం ఎవని కీన్ హయ్యే ఇన్సానా బున ఫిహిందే
1: యౌమ ఇదిన్ తుహద్దిసు అఖ్బారహా
0: ఇద్వహుం ఎబింగణు ఏగ ఖబరుతోగే వాహక దక్కానతే
1: بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا
0: أي كليغ فانغ وري رسكلانغ اي بيمن اكن الهام كرويتي
1: يوم اذ يصدر الناس اشتاتا ليروا اعمالهم
0: ادوهم ميسكون تفات باب الدانت اي اورنن اورنگ عملت دكيو متكه
1: فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
0: فَهَ ذَرَّكَ مِنْ وَرْوِيَس هَيُ كَمِ كُفِّ مِيهَا إِنَا إِكَن دِكَيْنِتِ
1: وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
0: أَدِي ذَرَّكَ مِنْ وَرْوِيَس نُبَأَ كَمِ كُفِّ مِيهَا
2: కీరిత్ గురువానుగ దిభే తర్జమాయన్ దెమ్మె మిగనస్తిని సూరతు షమ్స్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు లైల్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు లుహా ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు షర్ఫ్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు తీన్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతుల్ అలగ్ ఫషాయగం ఎసూర నిమ్మ సూరతుల్ కద్రు ఫషాయగం ఎసూర నిమ్మ సూరతుల్ బయ్యన ఫషాయగం ఎసూర నిమ్మ సూరతు జల్జలా ఫషాయగం ఎసూరతుగె అవ్వన ఆయతుగ నియల అదే సూరతుగ నియల తర్జమా విదాళ దివ్వాఫవణి డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
3: దునియేగె హతరు బితు
4: రాజేగె ఉతురా దెఖును
3: ఖబరా మౌలుమాత్
4: ఒట్టు మెన్నితి సవ్వీస్ గడీరు
3: దివహి రాజ్యకి అడు
4: ఎంగా సతర్స్తేక సాలిస్ నువే కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డనువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.
5: ఎమ్మె సీదావెగెంబా తెదుమగుగ సాబితువే హురుమ
6: ఇస్లాం దీనుగె అగీదా వరుగద కురుమ
5: దెదునియేగె హయాయ్ బాచ్వరి కురుమ
6: ఇస్లాం దీనుగే కంకమా గుళేగుతుం దీనే ఇల్మ్ వెరిన్నా సువా కురవ్వా.

దీవుని ఫంబతే ఏగామి దీవ్వని తివం తగురుఫాను ముస్కులువే బదివెజ్జే తీవే తిమన్ తగురుఫాను గై వెరికం తిమన్ తగురుఫానుగే తిందరింగ తెరెం కొమ్మస్ ఎబ్బే ఫులకం హమజిస్సాదు బాష ఏగ బదలుగా హమజేగెం గై ఏ తిన్ తగురుం కొరే కొమ్మే తగురుకు రాజ్యే గరావడాన్న కొమ్మే రహర్గ కతిన్కం మీ ఎబ్బే ఫున్న అందినదింగే ఇతుబారు మింబరు అది ఏగ ఇతురుం ఒళదు ఒడిగే నెవికం వెసతి ఉమ్మత తగురుఫాన దెవ్వా వియజోరు అతులవిదిం ఎమ్మే గ్యాక్కొగ్గెంగుళువా ఎమ్మే కమే హిత్తవా దిమావా బొడితి కంకమక మశ్వరా కురవ్వా ముషీరిక గుతుక బల్లవాగం హున్న వివస్ ఉతి ముమ్మత కురువాన్ మీ హురిహా కమెం హమజీ ఒవ్వా మీ బార మీ ఆర మీ మగామ మీ ఇజ్జత మీ లజ్జత మీ హింగమజం ఉఫావెరి దిరివులం దూకురవ్వా ఎమ్మని ఫా నిఖమడే అన్నవి దివి కౌమా మ్యాబెగిం వా ఇస్లాం దినగ హగ్ మీ మీ అదుగా కియవాకుది విష్ణం వీకమకి ఏ జిహాదు అరుణమి నగంవి ఫిదావళకి మీ ముహమ్మద్ గురుఫాన్ గెంగుళు హరుదన గౌమి ఉసూల్ తంగ అరుణమి బయాగండంబి ఎమిని గుఫాను దివి గౌమ దివి రైతున్న దెవ్వి ఇస్కం అమిల్ల మస్లహత అమిల్ల కురియర్ముగి బదలుగా ముళిగౌముగ మస్లహత ముళిగౌముగ మంఫా కురియర్ నెరువి నెరువం ఎయి మీ అదుగ దరింగ్ మీకెన్ దివిగన్న ఎబ్రతకి ఎమని ఫాను తగురుఫాను దెవ్వి ఇరుషాదు ఎ తగురుఫానుగే జిహాదుగే ఇల్లా జిహాది ఇల్లాము అవును హాసిల్ కురాం వి ఎ తగురుఫానుగే ఏ జిహాదుగే ఫిదావుల తగు అవును మంగే మాదమా ముస్తక్ బల్కు ఉజాదా కురం మాదమ ఎగౌమెగ్గె తారీఖ్ ఎయి వరం ముహిం వచ్చే అడుగును తారీఖ బేగుతు మాగిన వాకే నుదక్కాణం ఎయి వర తారీఖ్ యుతం ఫున్నా బుస్ బేఫులకు అది మిజల్సాగి బేఫున్నా ముఖాతు గురబం ఒతీమ ఏ వాకే కా దాక నెతిం ఏ నమై సౌను దన్నవాదం బేనం వని అడుగును మెంగ్ ఎవ జిహే ముహమ్మద్ తగురుఫాన్ గెంగుళు విహారుదన ఉసూల్ దెరగన్న మీ అడుగును మెంగ్ ముహమ్మద్ తగురుఫాన్ ఎకం జిన్న ఉంగేతో అడుగు మెంగే మీ గౌముగే హగ్గుగా వర గిన బయకు గుర్బామి వడాయన్నవి వర గిన బయకు అడుగు మెంగ్ మీ గౌమ వర గిన గుణ హిదుమెత్తకే కొద్దే అడుగును నెతిం ఏక తఫ్సీల దాక ఏ నమైస్ ఏ బొడ్రస్ గిఫాన్ కమ వ్యస్ ముహమ్మద్ తగురుఫాన్ కమ వ్యస్ ఇస్కన్ దొరస్ గిఫాన్ కమ వ్యస్ హాజీ బండారాం కమ వ్యస్ మీకే కొమ్మె బేఫులకి దివి గౌమట్టక అగ్ను కురే ఫర ఫద హిదుమెత్తకే కురే బేఫులం మీ బేఫులంకి హంతాంతం అడుగు మెంగ్ బచే ఆకురం మీ బేఫులంకి ఫస్మగు నువ్వు అదే బేఫులంకి తారీఫ్ అడుగు మెంగ్ బచే మీ అదుగు కేవాకు దినకి ఉంగడి అదే అడుగును గబ్బులే నుకురం హమేకర మీ దక్కాద వాహకేకు గౌమీయ దిరువ ఆదా కుర విధాన కమక గౌమీయతు దిరువ ఆదా కురుమకి మీ కొమ్మెం కురంజేకమ్మ వర ముహిం కమై అడుగును గబ్బు కురా గోతుగా ఎగౌమెగ్గి తారీఫ్ ఎగౌమెగ్గ రయ్యతుండ నేగేకమ వన్యా దిం ఎగౌమెగ్గ వాహక రంగుడు ఉదక్కి మీ అదు గౌమై గౌమీ దువహే దివిరాజ్యేగ ఫహుర్వేరి గౌమీ దువహే బుణీమా అరుణ్ మెంగి గ్యాన్ హీబి నునగాక వన్యా అరుణ్ దన్నవాణి అరుణ్ మెంగి గౌమీ తువి కొంత పోయి గౌమీ దువహే బుణీమా ఎదువహా గుళే హంతాంత అరుణ్ మెంగి హిమ్మచ్చం యాస్ అరుణ్ మెన్న ఏ హుసాస్ నుకురవేక వన్యా అరుణ్ మెంగి అతి కొంత దివహీ జతింగ్ గౌమీ దువహే బుణీమా అరుగుణ మెన్న అరుణ్ మెంగి అమిల్ల గౌముగే మాసి అరుణ మే కురిమెచ్చే శివగ నానకమ వన్య తెం కుబా హయ్యే అరుణ మంగ అరుణ మంగ గౌమే కియాగ ఉమ్మగ బేనుమకి ఏం వీమ గౌమి ఇదువ స్వాహకురుమగ బేనుమక వాంవాణి ఇయ్యేం ఫిదావుడు దివిగణగెం మాదమ బినాకురం ఇక మగ అజుము కండేళం ముహమ్మద్ తగురుఫాను కురవి ఎమసెక్కి ఎ తగురుఫాను ఎగెంగుళువి ఏం భయక దేరుగ వియస్ ఎతిరేగ వియస్ అవునమెంగ గౌమన్ నిస్మెన్ నువా బయక అళువెతివెగెన్ తిబుమ ఏ నురుహును నురుహుం ఎయి ఎమ్ని ఫాణుగ ఎమ్మె ముహిమ ఎక్కంత ఏకంకం అవును ఫిదాడు దిబిగన్ నంబి అడుగును మెంగ్ అడుగు మెంగ కియవాకు దిండ ఎబ కియాదేం జిహే అడుగు మెంగ తారీఫ్ అడుగు మెంగ మీ గౌమకి గ్యాగ్గణకం హతరు హాయంగా ఆహారుగ అమిల్ల వెరికమెంగ గౌమె అడుగు మెంగ్ నాకు ఎబ ఎంగిన్ జిహే అరుణమెన్ దివెహీన్ మియదాహమయం ఐ కిహినె కం అరుణమెన్ మీ కొం బయక్కం మీసాబ అరుణమెన్ మీ కొరి దతురుగా అరుణమెన్న దిమావి కొం ఉందగూతకెక్కం కొన్ దుత్తురాలెక్కం ఉఫదీ కొన్ తకులీఫెక్కం ఏ దుత్తురాదా తకులీఫా ఉందగూతగా కురిమద్లవ్యాగెం మిహా హిసాబ దివెహీంగె గొతుక దివే గౌ మీ గెనస్తిని కొంబేగె గురుబాణ కొంకం ఎమియుంగ గురుబాన్ వి కొంకాల మతివరి మగుసొదిగ్గాకం ఏ గురుబాణ గురి అసరకి కొబాకం ఏ గురుబాణం లిబితే ఫిదావులకి కొబాకం ఎబామియుంగ

0: గడిం ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగే మగుదాయ.